0: మే ధనంతమే దత్తమే
1: శిశిష్టమే
0: క్రీడా చ మే మోదష్టమే దాదంతమే జనిష్యమాణంతమే సూక్తంతమే సుకృతంతమే విత్తంతమే వేద్యంతమే భూతంతమే భవిష్యత్తమే సుపథంత వరుద్ధంత వరుద్ధిష్టమే క్లుప్తంతమే క్లుప్తిష్టమే మతిష్టమే సుమతిష్టమే శంతమే మదష్టమే ప్రియంతమేను కామష్టమే కామష్టమే సౌమనసష్టమే భద్దంతమే శైదష్టమే వస్యష్టమే దశష్టమే భగష్టమే ద్రవిణంతమే జంతాతమే దత్తాతమే క్షేమష్టమే ధృతిష్టమే
1: విశ్వంతమే
0: మహష్టమే.

సప్తదశతమే నవదశతమేకం దదిష్టమే షజో విగం దదిష్టమే పంచ విగం దదిష్టమే సప్త విగం దదిష్టమే నవ విగం దదిష్టమేకత్రికం దష్టమే త్రయస్త్రికం దష్టమే చతస్రష్టమేష్టౌ చ మే ద్వాదశతమే షోడశతమే విగం దదిష్టమే

0: య జనమవుర్వన్యాయ చ ఖల్యాయ జనమశ్లోక్యాయ చావసామ్యాయ జనమోవన్యాయ చ కక్ష్యాయ జనమష్టవాయ చ ప్రతిష్టవాయ జనమ ఆజుషేణ చాచురథాయ జనమశూరాయ చావభిందతే జనమో వర్మిణే చ వరోధినే జనమో నే జగవజినే
1: జనమశ్రుతాయ చ శ్రుతసేనాయ చ
0: నమో దుందుభ్యాయ చ హనన్యాయ జనమో ధృష్టవే చ ప్రమృతాయ జనమో దూతాయ చ ప్రహితాయ.